0: కథకు భరంగించులారంగ తారంగ హిని చూలారంగ తారంగ యో బైరాకి చాలాలే పాకేకు బొడి కైత ఛైనన జోడి కైత ఛైనన జోడి యో బైరాకి చాలాలే
1: నమస్కార్ మే నామ రామ్ కేసరీ చర్మకార్ హో मैले चाहिँ असारी गीत सम्बन्धी सहकारीको असारी गीत सम्बन्धी लेखेर ल्याएको छु सुनाउन लागेको छु सुनिदिनुहोला
2: असारको महिना मलाई फुर्सद छैन धानको खेती गर्ने हो नगरी काम पुग्ने छैन खान धानको खेती गर्ने हो

0: కట్టకు భరంగించు లారంగ తారంగ హిందు లారంగ తారంగ యో బైరాకి చాలాలే పాకేకు బొడి కైతా ఛైనాని జోడి కైతా ఛైనాని జోడి యో బైరాకి చాలాలే
1: నమస్కార్ మే నామ్ రామ్ కేసరీ శర్మకార్ హో मैले चाहिँ असारे गीत सम्बन्धी सहकारीको असारे गीत सम्बन्धी लेखेर ल्याएको छु सुनाउन लागेको छु सुनिदिनु होला
2: असारको महिना मलाई फुर्सद छैन धानको खेती गर्ने हो नगरी काम पुग्ने छैन खाना

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞాన యానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలే పని కృతి ఉజ్వల ఓ సుత సయిత